అల్లాహ కదరుకురుం హక్కు వెగెంవా గొతుగా ఎవరెం ఎఖలాంగే కదరి నుకురే హమకషవరం అల్లాహి బార్వెరివంత అజీజ్వంత రస్కలాంగికం కషవరే.

అది హమకషవరు నాం సూఫీగా తెబా మీహున్న ఇబ్రతి వాకం కషవరే ఎతకె తీగె బండుతరే గావా తకితి తెబా మీహున్న కిరుగె భూయమె తిమన్ రస్ఖలాంగె దివ్వమే అది ఎతకె తీగ గిన వెగిం వా మంఫాత త్యబామి హున్నవే అది ఎతకెతీన్ త్యబామి హుం కేవుడమే.

0: హమకషవరం ఏకముగా హెకితకి వాకంకషవరే అది హమకషవరం తిమన్ రస్కలాంగి మీసకుం ఇమ్తిహాన్ పురవమే.
1: ثُمَّ أَنشَأْنَا مِن بَعْدِهِمْ قَرْنًا آخَرِينَ
0: دَنْ إِوْرَنَّ فَهُ تِمَنْ رَسْخَلَانْ گِ إِهِنْ جِيلَكْ گِ بَيَكُ اُفَدَّوِي مِنْ

0: హమ కషవరం త్యబా మీహం మరు వెజ్జహిందు అది వెయ్యాయ్ కట్ట త్యబా మీహం వెజ్జహిందు అలుం దిరువ్వా నిర్వాణేకమ ఏనా త్యబా మీహం నవ్వాదు కురణీహియే.
1: హైహాత హైహాత లిమా తుఅదూన్
0: త్యబా మీహున్న వాదు కురవ్వా కంత దుర్వగింవే వర దుర్వగింవే.

0: కాకుయం ఏవని ఐహం కోచం చిల్పిల్ల శబ్నం టీమ్ కీన వాడేం ఏవని సామ్యా కోచ్
1: కొమ్మె బయారియక్ వకివియస్ విశ్లమాన హమమి ప్రెజెంట్ కురుమ ప్రెజెంట్ అరకం హమ దోమ వే ఫక్కవం దా కుదిం మీ కుదిన్నకి ఏం విమ ఉమ్మిద్ కురం కొమ్మె బయారియక్ వకివియస్ మిదాయిరాగే కొమ్మె సిసాబకం ఫెన్నానికమ కోచ్ వర దెరవాణ కొమ్మె బయారియక్ వకివియస్
0: కోచుణ్ణ ముబారాతుగా మీ బ్యావరిన్న హమ వర గ్యా గుళుమె మీ ఒండని ముబారాతుగా బ్యావరిన్న వరే బుడ అమిల్ల హమ దరింగే గొతుగా దెకిగే హమ మీ మసకే కొద్దెమో ఎండని వర గిన వగుతు కోచుణ్ణ ఐకీగా ప్రాక్టీస్ తోగే బహేద కురే అమి బ్యావరింగే తెరియన్ జాగ కషవర్ కురా బ్యావరి ఎకీ హుసే కమవెస్ వేదాణ హుజాం కమవెస్ వేదాణ ఐహం కమవెస్ వేదాణ అవ ఐజం గురు ముడంచేంత కమవెస్ వేదాణే అజా కషవర్ కురా బ్యావరి ఎకీ హుసే నా జై గెంగు ఐహం مرحبا ايهم مهار ميتي بي حسيننا حزام كورين سفاها كل لهم مي دي باورين گه ترين كومي سي باوري اكي مباراتا واكي واني باوريا اوگم ننگه مي داتور ميها حسابون مي گه ترين كومي سي باوري كوني مالان سولا باورين نا اكي اوگم نن مبارا فشان كوريا مي گندي كومي هفتا اگوز باورين تك اوگم نا واكي وي مي دي هفتا اگ اوگم نا گلون وائلد کارڈ ومس باوري اكو dihe tibba noe ka befane kas diha baveri miti huzam adi husen husen agmena faha kuremoni fahar ka vore fahare vara buramase kekko fahar ka vore fahare vara bodu improvement en hodi vara rangal kuri baveri gotuga huzama ki vara madu matir ko abadus fenna baveri eh namave sama mi kaman hunna shaug huzam ge husalun takoi sagmena fene mi ha sabon dem mi ulan kollani mi daturu ಮಿಹಾ ಹಿಸಾಬು ನಿಮೇ ಬ್ಯಾವರಿ ಆಗಿನ ಏಗೆ ಕುರಿ ಮುಬಾರಾತು ವಕಿವಾ ಬ್ಯಾವರಿಯ ದಿವರಾಜ್ಯ ಗಡುಂದೆ ಹಾಸ ಹದಿಯ ಹವಾ ಕುದಿಯೋ ಮಿದ ನವಾದನಿ ಅಳಗು ನಿಮಗೆ ಫಂಡಿಯ ನುಜತ್ ಶಮೀಮ್ ಗ್ಯಾರಿ ಹೋ

0: మీ హారు గడింగ్ ఈరోజు సిహా గడి తీరస్ మినిట్ మీ దివిరాజ్ జగాడు మీ గడిగా మీకు ఎనస్తేని ముస్తఫం ఫీల్ అవ్వాలి మీ ప్రోగ్రామ్
1: ముస్తఫం ఫీల్ అవ్వాలి. బిస్మిల్లాహిర్ రహమాన్ రహీమ్. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాత్. ముస్తఫం ఫీల్ అవ్వాలి మీ సిల్సిలా ప్రోగ్రామ్ తాడో సాంగ్ నా దేవా మెహబే ఫోన్ మర్హబా దన్నో ప్రోగ్రామ్ యాక్ బదుల్ ఖల్లి అర్వన్ అర్వన్ మీ మహమ్మద్ రమీస్ ముస్తఫం ఫీల్ అవ్వాలి మీ అదిగా ప్రోగ్రామ్ గమనిస్తని సూరత్ హదీద్ గే ఇవ్వన ఆయత్ ఫిషగిన్ ఎ సూరత్ గే ఎగారవ ఆయత్ గని అదా దర్వరం గుతగా బ్యారివాణి ఫాత్మ షబీనా నాజ్మా అబ్దు రషీద్ సీమా ఆదమ్ అది ఫౌజియా మహమ్మద్. ఫిలావణ అదివాణి అల్కారి అలీ వహీద్ అబ్రహ్మాన్.
2: అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు.
3: వఅలైకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబర్కాతు.
2: ముస్హఫ్ ఫిలావళగ్గె మియదుగమి ప్రోగ్రామ్గా కేవాణి సూరతుల్ హదీద్ ఫషాగిన్ సూరతుగె ఎగారవన ఆయతుగె నియద మియదుగమి ఫిలావళమి ఫషణి సఫా నంబర్ ఫస్సతేగ తిరిస్ హతకుం అది ఫస్సతేగ తిరిస్ అవన సఫాయ ఎకీగ మియదుగె ఫిలావళ కురియ దాణి మియదుగె ఫిలావళ ఎమ్మె ఫురతమ ముదర్రిస్ కియాదేనా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم سبح لله ما في السماوات والأرض وهو العزيز الحكيم له ملك السماوات والأرض يحيي ويميت وهو على كل شيء قدير هو الأول والآخر والظاهر والباطن وهو بكل شيء عليم

0: إن هذا لفي الصحف الأولى صحف إبراهيم وموسى. صدق الله العظيم.
1: تيسوي كيرت غروا మీరు గడి ఇరవై సేహా గడి సాడి తిమ్మినట్టు మీ దివహిరాజ్ చేయగాడు నేను మేము కోరేద్దాని హిదాయత్కమా గాయకు.

0: قادم في بيرن تيادو داغا تي كمندا ني سيرماني دا ني لو كيون تيرينغ لو ايتو غاد ادي ها سب ستيفا وورلد كاب اوپن سيرماني اور من ني اڑو گن کندا ني بارا مشهور لو كيون تيرين تا کینیڈا خاص کوتے گا امي الینس موریسٹ دین اے گی ترون مائیکل بابل پدا مشهور لو كيون تيرين گ اڑو دمتے پنا اڑو گن دی مي మీ ఈవెంట్ నుండి మీ హరికత కురేపడుతుంది టొరంటో స్టేడియం బిఎం ఫీల్డ్ మీ మిహార్ టీమ్ తో కొలంతరి మీరే కొలే టీమ్ కొలంతరి మిహార్ మివాణి చేంజ్ ముఖ్యమైన తయారు కెనడా టీమ్ బస్నియా టీమ్ మిహార్ మివాణి తయారు ముఖ్యమైన టక అవుమిన్న రేగస్ తిబెహను దండవాన్ ఎవ్వాహకి ఉన్నాను మీ కొమ్మె దండగస్ మీ ఫెషమో కొరి మీ బాబా ఖాస రస్మియాతుగా మీ మని సెంటర్ సర్కిల్ తెరే మీ మీ ఫుట్బాల్ గొత్త హదాఫ్ కమ్ దునియకి చాట్ ఎతరే పురా హదాఫ్ దెన్ ఎట్ గవర్నమెంట్ గా మీ వరల్డ్ కప్ కొలే టీమ్ తోగ దిదత హిఫాగిన్ ఆసమ సెంటర్ సర్కిల్ వాష ఖాస మీ కమ ఖాస కొరే ఫా బై కుదిన్ ఆసమ మీ దిదత హిఫాగిన్ మడకొల్దని మిరేస్ మీ అల్మన ఫినిగె మిదని మీ టొరంటో స్టేడియం గా వరగిన అదదగ మీ హం వదే ఫరి ఫమతి దివేణ గుడన్నాన మిరేగే మీ మెచ్చు బదులుకురని కెనడా బోస్నియా కెనడా బోస్నియా టీమ్ బదులుకురారు కెనడా టీమ్ బోస్నియా టీమ్ సపోర్టర్ ఉండే సమధాన్ ఫురిఫ్ అవడమిన పెనిగే మీదని కూడా ఇరుకొలితెరేగ ద టీమ్గా కొలుంతెరే మిహారు నుకుతుమట్టక తయ్యారు మీదని కెనడా టీమ్ రెక్ల జోజి అది కెనడాగా మీ టీ షర్ట్ నిషాన్ జహాల్ మిహిరిదెన్ ఏఐకి వరల్డ్ కప్ నిషాన్ కొండ కొలుంతెరేగ జహాల్ ఇప్పుడు ఎరుకొలితేరేగ ఆవిడ మిహాపే రేగస్ తిబెహను దండాలు దిబా కొన్నాను దండుగా దెబ్బకుడు ఎబ్బా ఇంకేతో మీ గోధుమ ఫెరిగిన బ్యాగంట సెంటర్ సర్కిల్లో ఆమె కొమ్మ ఫరాత కొమ్మ గౌమె గెద్దీద ఆమె ఉన్నాను మీ భతురాలు ఆమె ఉన్నాను దెన్ సెంటర్ సర్కిల్ ఉన్నాను దుని తక్కువ అదే అది ఫుట్బాల్ సిగొద్దే అది ఫీఫా శ్రమించు కొద్ది కాదు కొత్తక మీ ఉన్నాను మీ తయారు కొన్నాను అది మీ యొక్క మధ్య టీమ్ కెప్టెన్ అది మేము కొరియగతి కొమ్మ మీహె క్యారీగా అవమైన కొమ్మ బొడు వారత పెన్నాను మీ కొమ్మ కమ్మిక కూడా కొద్ది ఇంకా బ్యాగరు వరబొడ మీ బాగా గిందే ముఖము కూడా కొద్దిన్న ఎక్కిగా మేము నొక్కడిన తయారు ఇవ్వండి అదే మీ కెనడా దిద అది గీతం బోస్నియా హెజ్బోవీనాగా దిదస్ మేమని మీ దండక మీ ఫతురా లాఫ్ దండ గాగండక మీ దిద హిఫాగా నుకున్న అవడ లఫా కూర గొత్తగా కొమ్మె దిదే హిఫా నుకుమత నుకుమత గాగండక హద్ది అనుని అడ్డి వరకం మీ హుంగే బొడు మీ లైన్ అప్ హదా మీ ఉన్నాను ఫీఫా వరల్డ్ కప్ మిహార్ చేంజింగ్ రూమ్ కురిమతిగా హోరి హ్యామ్ తయారు మిహార్ పెనిగే మీ దాని దిబ్బన అడుసి ఉడాన్నమాన ఎత్తిల్ బడిగా అడా ఎక్కిగా నొక్కుమని దారు మీ తంకుల నూనె మీ కాదు కొత్తగా మీ గేట్ సదాదా మీ ఉండండి గేట్ నొక్కుమేగా అన్నారు ఫుర్తా మీ ఉండని గాగండి హతర్ వరకు ఫొటోస్ మీద ఉన్న మీ స్టాండర్గా మతిగా బోల మీ ఆఫీషియల్ నాయకి నొక్కున్న కొడుకుజ్జాయ బోల హిఫాగ మీదని కెనడాగా టీమ్ ఏఐకేగా బొజ్ని టీమ్ మిహార్ మీదని మీ సరహద్ద మిహార్ మీ అన్నని కెనడా దిద అది బొజ్నియాగా దిద హిఫాగ ఎమ్మె కొరిగా తిబి మీ మీ అన్నని ఏఐకేగా సెమీ హోమ్ మీ మడుకొల్దని మీ అవును మీ దండ సెంటర్ సర్కల్ వర్షాగ మీ సెంటర్ సర్కల్ వర్షాగే ఉన్న మీ అవును మీద నాది ఫుట్బాల్ ఏం కదా అవుతుంది వరాగే మీ అట్లా నేను అవమైన ఫెన్నని టీమ్ తక్కువ లైన్ అప్ పదాలతో పెన్నాను హమ్మ గినఫార కురిమతి మీ రొంగ్ క్యారీగా చెద ఎస్సీ దా ఎన్న మిహారు మిఫారు మీ వరల్డ్ కప్ అవమైన పాహకొల్లే ముఖమ్మకి ద టీమ్కి కుళ్ళు తెలియ మీ సెంటర్ సర్కల్ వరాగే మీ ఎత్తులని కూడా ఎరుకొలి
1: Then Mihar Tibetan Tiyadu Yadane Bosnia Herzegovina Ge Bahamisala.